0: మగ్గన్ భాయ్ చగ్గన్ భాయ్ సాంబడు రే సాంబడు ఓ రాఘోబ ఓ దొండి బా ఐకా ఓ ఐకా ఓ కర్నల్ సింగ్ ఓ కర్నల్ సింగ్ అరే తుది భీ సునో పాపే
1: भाई सबको सुनने की बात कह रहे हैं किशोर कुमार इस गाने में। क्या आप बता सकते हैं कि ये जो टुकड़ा हमने बजाया ये किस फिल्म के किस गाने का टुकड़ा था? और अब किशोर की दूसरी मस्ती, ये गाना बहुत कम लोगों ने सुना है।

0: రాజకపూరం శమ్మికపూరం శశికపూరం
1: జై గోవిందం జై గోపాలం
0: రామం శ్యామం దిలీప్ కుమారం పూరబ పశ్చిమ మనోజ్ కుమారం
1: జై గోవిందం జై గోపాలం
0: ప్రేమ పుజారి దేవానందం రూప పుజారి.